0: వెనుకకు పరిగారు సంవత్సరమే ఇక్కడ ఒక్కరిగా పని కాబట్టి బిజినెస్ అన్నప్పుడు ఇది ఆధారణ పనిపై కాబట్టి ఆశయానికి ఇంకొక సంవత్సరం
1: बाल विवाह कानूनी अपराध हो। इसलिए आज ही बात।

0: కనీసము ఆయనలో ఉపసారం కనీసం ఉపసారం చేసినట్టు చూస్తాం. గ్రామంలో కావు కత్తిర వస్తువు సుఖే కావు కత్తిర మరి సమయ కావు కత్తిర అంటారు ముఖ్యమంత్రి పండుగ పక్షపుత్త చైతన్యంగా మీరు పంతొమ్మిది వందల 28
1: अनिवार्य शुरू करे अन्न केरा साग सब्जी फल फूल